0: అస్సలాము అలైకుమ్. నండో కవనత పేరు చంద. ఈ చంద చెల్లరదు చలాలు చందత్తుకైట్టి ఎంద్రలు ఆకిట్టు లాస్ట్ అంగమే చందెళ్ళమంటూ పూండారు. బెలికిరి కండో తిరిగి పాతే పోండు అయితే పాతమే కర్రెళ్ళమారు బెలికిరి ఎందు ఆవులే. ఇప్ప నండ కవన చంద. చంద చంద చెంతే చంద తేడండా, చంద చంద చెంతే చంద తేడండా, చంద ఇల్ల చెంతు పెన్ను నోకిట్టు బుడండా, చంద ఇల్ల చెంతు పెన్ను నోకిట్టు బుడండా. పెన్ను మక్కదు అల్ల పడచ్చదు, పెన్ను మక్కదు అల్ల పడచ్చదు, అల్ల పడచ పడపురో నేను కోంగెట్టండా, అల్ల పడచ పడపురో నేను కోంగెట్టండా, చంద చంద చెంతు చంద తేడండా. కర్పు బెల్పు అది అల్లర పడపు, కర్పు బెర్పు అది అల్లర పడపు, అవుండో పడపులు ఎల్లో ఎక్కు, అవుండో పడపులు ఎల్లో ఎక్కు. బెల్పే బేనుంటూ నిక్కు బెలతన బేండ, బెల్పే బేను చెందంటే నిక్కు బెలతన బేండ, కర్పూరు నేను కైబుడండా. చంద చంద చెంతు చంద తేడండా, చంద ఇల్ల చెంతు పెన్ను నోకిబుడండా. పెన్ను నోకగు నేనే పోను, పెన్ను నోకగు నేనే పోను, నోక్యో పెన్నురో పసందాకును, నోక్యో పెన్నురో పసందాకును. అవులు ఓలు ఎందుకు నిక్కు, అవులు ఓలు ఎందుకు నిక్కు, పెన్ను నోకలు నిండో హక్కు, నాలు నాలుతో దునియావులు కరుపాయంగెందు అది నిక్కి బెలిపాయంగెందు, నాలు నాలుతో దునియావులు కరుపాయంగెందు అది నిక్కి బెలిపాయంగెందు. చంద చంద చెంతు చంద తేడండా, చంద ఇల్ల చెంతు పెన్ను నోకిట్టు బుడండా. పెన్నురు మనసుకు దర్దాకండా, పెన్నురు మనసుకు దర్దాకండా, కన్నుర తన్నికి బలి ఆవండా, కన్నుర తన్నిగే బలి ఆవండా. నడత నోకు నేను దీని ఎల్లా, నడత నోకు అవులో దీనే ఎల్లా, కష్టతో కాసుకి కై కాటండా, కష్టతో కాసుకి కై కాటండా, కాసు బంగారుకి నీ భయకండా, కాసు బంగారుకి నీ భయకండా, బిర్యానీ కోలికి చలవకండా, బిర్యానీ కోలికి చలవకండా, ఆరారు పైసత్తులు నేను వెళ్ళాలావండా, ఆరారు పైసత్తులు నేను బెలియాలా వండా. చంద చంద చెంతు చంద తేడండా, చంద ఇల్ల చెంతు పెన్ను నోకి బుడండా. అస్సలాము అలైకుమ్.
1: మరి నన్ను ఇప్పుడే చెందరే ఊరు చుట్టుక ఎడలిట్టింగ్ బహుశా నీకు ఒక సందులా ఉంటున్నాను బియారికిరే. ఇది మాపులే పెంగైర ఊరు సంభాషణ. ఇన్నం చోరాయిట్లే నాను హోటల్కి పోండా చెందాను మాపుల అర్సత్తులు, ఇన్నం చోరాయిట్లే నాను హోటల్కి పోండా చెందాను మాపులే అర్సత్తులు, నింకెందో ఇతర తుర్తు ఊరు అంజు మినిట్ నిక్కూరు చెన్నాలు పెన్యాయి పిరిసత్తులు, నింకెందో ఇతర తుర్తు ఊరు అంజు మినిట్ నిక్కూరు చెన్నాలు పెన్యాయి పిరిసత్తులు, అంజు మినిట్లు చోరావురా కేటాను మాపులే అర్సత్తులు, అంజు మినిట్లు చోరావురా కేటాను మాపులే అర్సత్తులు, చోరాకుగల్ల తుని ఉడుకగు నానే నాను హోటల్గే బండే చిన్నాలు పెన్యాయి పిరిసత్తులు, చోరాకుగల్ల తుని ఉడుకగు నాను హోటల్గే బండే చిన్నాలు పెన్యాయి పిరిసత్తులు. ఇది నగల పిరిసత్తో కవి బిఏ మొహమ్మద్ అలీ ఎల్ది ఒరు చుట్టుక నీళ్ళ సందోల్తుగాయిట్టు ఊడు నాన్ చెందరా. ఇప్ప నీళ్ళ ఎదుళ్ళు కవన మండనాకో బండయ్య ఒరు ఖ్యాత కవయత్రి మరియం ఇస్మాయిల్.
2: అవుండొట్ట ఇంత కనకిల్లా తెత్తర మొదలు, అవుండొట్ట ఇంత కనకిల్లా తెత్తర మొదలు, జకాత్ కొడుక మారే అదికెల్ల పిడిచిరు వదలు, జకాత్ కొడుక మారే అదికెల్ల పిడిచిరు వదలు. కష్టభర్మ నీ బుడండ సబరు, సుఖభర్మ నీ కాటండ కెబురు, ఎప్పత్తుకు మరందరండ హక్కాయ కబురు, ఎప్పత్తుకు మరందరండ హక్కాయ కబురు. కాశీ బంగారు ఎడుకిల్లేంత చందుల్ల భారీ జోరు, కాశి బంగారు ఎడుకిల్లాని చున్నంతుల్ల భారీ జోరు, తేడియొంటుల్ల కిట్టింగ మయ్యా వాత్తంత కచలకార అబ్బరి ఒరే మూలు, తేడియొంటుల్ల ಕಿಟ್ಟಿಂಗ ಮೇಯಾವತ್ತಂತ ಕಚಲಗಾರ ಬರೆಯವರೇ ಮೋಲು ದುನಿಯಾವು ಚೆಳ್ಳೆದ ನಾಲ್ ನಾಲು ದುನಿಯಾವು ಚೆಳ್ಳೆದ ನಾಲ್ ನಾಲು ಆರ್ಗ ಪಿಡಿ ಕಬರ್ಲೊಲ್ಲ ಹಾಲ್ ಹವಾಲು ಆರ್ಗ ಪಿಡಿ ಕಬರ್ಲೊಲ್ಲ ಹಾಲ್ ಹವಾಲು ಇನಿ ಆಯಂಗ್ ಆಕೋನು ನಲ್ಲೆ ಅಮಲು ಇನಿ ಆಯಂಗ್ ಆಕೋನು ನಲ್ಲೆ ಅಮಲು ಎತ್ತ ಬಾಟಿ ತಾರಬ್ಬೆ ಅರ್ಶಿರ ತನಲು ಎತ್ತ ಬಾಟಿ ತಾರಬ್ಬೆ ಅರ್ಶಿರ ತನಲು ನನ್ನ ಕವನತೆ ಶೀರ್ಷಿಕೆ ನೀ ಸೋತು ಪೋವಂಡ ತಡಿರ ರಂಗಗ ಮಂಗೈತು ಕುಡುಂಗಂಡ ಮಧುರ ಪಲ್ಕತ್ತಗ ನಿಂಡೆ ಮೀನಿ ಮರಕಂಡ ತಡಿರ ರಂಗಗ ಮಂಗೈತು ಕುಡುಂಗಂಡ ಮಧುರ ಪಲ್ಕತ್ತಗ ನಿಂಡೆ ಮೀನಿ ಮರಕಂಡ ಕೆಟ್ಟೆವಲು ಬರ್ಮ ಊಟ್ಯವಲೇ ಮರಕಂಡ ಕೆಟ್ಟೆವಲು ಬರ್ಮ ಊಟ್ಯವಲೇ ಮರಕಂಡ ಶೈತಾಂಡೆ ತೆರಲು ನಡಕೋಗು ಪೋವಂಡ ಶೈತಾಂಡೆ ತೆರಲು ನಡಕೋಗು ಪೋವಂಡ ಕುರು ಆಂಡೆ ಕೈ ನೀ ಎಪ್ಪತ್ತು ಗುಂಬುಡಂಡ ಕುರು ಆಂಡೆ ಕೈ ನೀ ಎಪ್ಪತ್ತು ಗುಂಬುಡಂಡ ದೀಂಡೆ ಇಜ್ಜತ್ ಎಪ್ಪತ್ತುಗುಂ ಕಲೆಯಂಡ ದೀಂಡೆ ಇಜ್ಜತ್ ಎಪ್ಪತ್ತುಗುಂ ಕಲೆಯಂಡ ಆರ ಸಂಪತ್ತುಗ ನೀ ಎಪ್ಪಂ ಕೈ ಕಂಡ ಆರ ಸಂಪತ್ತುಗ ನೀ ಎಪ್ಪಂ ಕೈ ಕಂಡ ನಾಲ್ ನಾಲ್ತೆ ದುನಿಯಾವುಲು ನಾನು ನಂಡೆದಂತ ಆಕಂಡ ನಾಲ್ ನಾಲ್ತೆ ದುನಿಯಾವುಲು ನಾನು ನಂಡೆದಂತ ಆಕಂಡ ಕಾಂಡೆ ಅಕ್ರಮ ಅನ್ಯಾಯತ್ತುಗ ನೀ ಕಣ್ಣು ಮುಚ್ಚಂಡ ಕಾಂಡೆ ಅಕ್ರಮ ಅನ್ಯಾಯತ್ತುಗ ನೀ ಕಣ್ಣು ಮುಚ್ಚಂಡ ಬೆಲ್ಪು ಕರ್ಪುರ ತಡಿಯುಂ ಪುಲುರ ತನಸಾವುಗುಂಡು ಅಂತ ನೆನಪುಂಡ ಬೆಲ್ಪು ಕರ್ಪುರ ತಡಿಯುಂ ಪುಲುರ ತನಸಾವುಗುಂಡು ಅಂತ ನೆನಪುಂಡ ರಾಯ ನಲ್ಲಾವನುಂತಾಯಂಗ್ ನೀನು ನಲ್ಲಾವನುಂತು ಹಯಲುಂಡ ರಾಯ ನಲ್ಲಾವನುಂತಾಯಂಗ್ ನೀನು ನಲ್ಲಾವನುಂತು ಹಯಲುಂಡ ನೀ ಬುಡ್ರೆ ದಮ್ಮುಲೆ ನೀನುಲ್ಲೇ ಅಂತ ಬಿಡಿಯುಂಡ ದಮ್ಮು ತೆಲ್ಲ ನಿಂಡಿರ್ತೆಂಗ್ ನಿಕ್ಕು ದುನಿಯಾವು ತೀಂತಂತ ಗೊಂತುಂಡ ನೀ ಬುಡ್ರೆ ದಮ್ಮುಲೆ ನೀನುಲ್ಲೇಂತ ಬಿಡಿಯುಂಡ ದಮ್ಮು ತೆಲ್ಲ ನಿಂಡಿರ್ತೆಂಗ್ ನಿಕ್ಕು ದುನಿಯಾವು ತೀಂತಂತ ಗೊತ್ತುಂಡ ದುನಿಯಾವ್ರ ಚಂದತ್ತಗ ನೀ ಸೋತು ಪೋವಂಡ ದುನಿಯಾವ್ರ ಚಂದತ್ತಗ ನೀ ಸೋತು ಪೋವಂಡ ಭಜನ್ ಚುಟ್ಕ ಪೊದ್ದರೋಡ ಸುರುಸುರು ಕಿಟ್ಟಿಯೊಂದಿಂತ ನೈಪತ್ತರ ಎರ್ಚಿರ ಸುಕ್ಕ ಪೊದ್ದರೋಡ ಸುರುಸುರು ಕಿಟ್ಟಿಯೊಂದಿಂತ ನೈಪತ್ತರ ಎರ್ಚಿರ ಸುಕ್ಕ ಇಪ್ಪ ಕಿಟ್ಟಿಯೊಂತುಂಡು ಕಂಜಿ ವನಕರೆ ಕಕ್ಕ ಇಪ್ಪ ಕಿಟ್ಟಿಯೊಂತುಂಡು ಕಂಜಿ ವನಕರೆ ಕಕ್ಕ ಉಮ್ಮ ಮಕ್ಕಗ ಕೊಡ್ಕುರು ನೆಂಜಿರ ಪಾಲು ಉಮ್ಮ ಮಕ್ಕಗ ಕೊಡ್ಕುರು ನೆಂಜಿರ ಪಾಲು ಮಕ್ಕ ವೈತಿ ಬೆಕ್ಕರಾರು ಉಮ್ಮರ ನೆಂಜಿಗ ಕಾಲು ಮಕ್ಕ ವೈತಿ ಬೆಕ್ಕರಾರು ಉಮ್ಮರ ನೆಂಜಿಗ ಕಾಲು ಇದುವೇ ಇಂಡತೆ ಉಮ್ಮರ ಹಾಲ್ ಹವಾಲು ಇದುವೇ ಇಂಡತೆ ಉಮ್ಮರ ಹಾಲ್ ಹವಾಲು ಜಜಾಕಲ್
1: ನಲ್ಲೋ ചുട്ടുകത്തിലും കവനത്തിലും നിങ്ങൾ മനസ്സിലെ ഗന്തിരി മറിയമ്മ ഇസ്മായിൽ ഈ മകു നിങ്ങളെല്ലാരോ പരവായിട്ട് ഞാൻ അൽപ്പം നിറഞ്ഞോ നന്ദി ചെന്നിട്ടുള്ള തിരിച്ചത്തോ ചെങ്ങമാരെ ഞങ്ങൾക്ക് അതുകൊണ്ട് മുന്തുവരിച്ചിട്ടുള്ള നിങ്ങൾ ലാസ്റ്റത്തോളം നിന്നിട്ട് ഞങ്ങൾക്ക് സഹകാരം തരണിച്ചോ വിനന്തിയും ഇതിലൊട്ട് ആക്കിയിട്ടുള്ള ഡൊംബിരവിടെ ഗോലിബാറിൽ കലാസായർ ജണ്ട് മക്ക ഡൊംബിരവിടെ ഗോലിബാറിൽ കലാസായർ ജണ്ട് മക്ക ಬೊಬ್ಬ ಇಟ್ಟಾರು ಅಬ್ಬ ಉಮ್ಮ ತಡೆಯೋ ತೀರಾ ಅಂತ ದುಃಖ ಬೊಬ್ಬ ಇಟ್ಟಾರು ಅಬ್ಬ ಉಮ್ಮ ತಡೆಯೋ ತೀರಾ ಅಂತ ದುಃಖ ಕಿಟ್ಟಿತ್ತಂಕು ಜಂಡಿಲಾಕು ಸರಕಾರತ್ವ ಪರಿಹಾರ ಕಿಟ್ಟಿತ್ತಂಕು ಜಂಡಿಲಾಕು ಸರಕಾರತ್ವ ಪರಿಹಾರ ಅಬ್ಬ ಉಮ್ಮ ಚೊಂತು ಉಮ್ಮರೊಟ್ಟು ಚೊಂತು ಮಕ್ಕ ಇಕ್ಕೋ ನಿಂತು ಇನ್ನೂ ಜಂಡಿ ಯಾರ ಅಬ್ಬ ಉಮ್ಮರೊಟ್ಟು ಚೆಂತು ಮಕ್ಕ ಇಕ್ಕೋ ನಿಂತು ಇನ್ನೂ ಜಂಡಿ ಯಾರ ಇವರು ಚುಟುಕ ಎಲ್ದಿಯಲ್ ಮೊಹಮ್ಮದ್ ಬಡ್ಡೂರ್ ಇಂಡತ್ತ ಕವಿಗೋಷ್ಠಿ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿಯೋ ಮೊಹಮ್ಮದ್ ಬಡ್ಡೂರ್ ಇಲ್ದಿಯವರು ಚುಟುಕ ನಿಂಗಲು ಎದುರು ನಾನು ಚಂದ್ರೆ ಫಿರ್ಸತ್ತೋ ಚಂಗಮಾರ ನಂಡೋ ಮಾಮಿ ಬಾರಿ ನಲ್ಲವರು ಮನಿಸ ನಂಡೋ ಮಾಮಿ ಬಾರಿ ನಲ್ಲವರು ಮನಿಸ ಐಮೊಗು ನಂಡ ಮೇಲೆ ಬಾರೀವರು ಪಿರ್ಸ ಚೆಂತು ಮರ್ಚಿಪೋಯ ಮಾಮಿರಮೇ ನಿರ್ಚಿಟ್ಟು ನಾಲ್ಗುಂ ಕಣ್ಣರ ತನ್ನಿ ಎಡುಕರಾಲು ಮರ್ಮೋಲು ನೀರುಳ್ಳಿ ಮುರಿಕುಂಬೋ ಇದು ಮಾಮಿ ಮರ್ಮೋಲು ಪಿರ್ಸಪ್ಪಾಡ್ರವರು ಚುಟುಕ ಖ್ಯಾತ ಕವಿ ಸಾಹಿತಿ ಮೊಹಮ್ಮದ್ ಕುಲಾಯಿ ಎಲ್ದಿಯವರು ಚುಟುಕ ನಿಂಗಲ ಸಂದೋಲ್ತಗಾಯ್ಟು ಕೂಡ ಮಂಡನಾಕಿರ ಮುನಲ್ತೋ ಕವನತ್ ಮಂಡನೆಗಾಯ್ಟು ನಾನು ಬಿಲ್ಚೊಂಟುಲ್ಲ ಅವರು ಹಿರಿಯ ಕವಿ ಬಾರಿ ಪೇರು ಪೋಯವರು ಕವಿ ಅಬ್ದುಲ್ ರಹಮಾನ್ ಕುತ್ತೂರು ಏಲೋ ಚಮ್ಮೆ ಚಿಂತನೆಗ ಆಕಾಶವಾಣಿ ದೂರದರ್ಶನ ತಿಂಗನೆಲ್ಲ ಪ್ರಸಾರ ಆಯ್ಡು ನಲ್ಲವರು ಲೇಖಕ ಅಬ್ದುಲ್ ರಹಮಾನ್ ಕುತ್ತೂರು ಏಲ ಆದರತ್ತೋಡು ಕೂಡ ಪೋಡಿ ಎಂಬುದು ನಾನು ಬಿಲ್ಚೊಂಟುಲ್ಲ

0: சாத்தியம் அதில் தரலாம்.
1: పరిస్థితి అంచ ఉండు ఐదు పనులు ఆలోచన మొత్తం ఎన్న మగన్ మర్పేలో
2: ఎన్న పాత్ర బదలావణ ఇచ్చి ఉరుకులే ఒన్నెన్ని పాత్ర మూజు మూజు పాత్ర నూదు పాత్ర ఇంత మగన్ ఏం మత్తె ఆపుజి ఆపుజి
1: ఆపుజి భారీ పాత్ర మొత్తం సామాన్ ఉదయం మొత్తం కాణదాన.

0: శాపం రుక్కులే ఆ తప్పులు అమలు పొందించిన యజమానికి శాపని దేవరే శాపని. ఈ ప్రపంచంలో గురు ఉందిమంట మూజి మూర్తులు లెక్క అంత తెలియనట్లు పండేరు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు పంపునాయ బ్రహ్మ లెక్క, గురు పంపునాయ విష్ణు లెక్క, గురు పంపునాయ ఈశ్వర దేవి లెక్కకి ప్రపంచడు నీ రూఢిద పాత్ర ఉండు గురుకులే. హరము నిదరే గురు కావాలి, గురువు నిన్న ఈ ప్రపంచడు కాపునట్లు ఏర్లే తిరిగి గురుకులే. అంచిన చైతన్య శక్తి గురుకులు గుప్పుని జ్ఞానాన్ని గుప్పిద లెక్క ఈ శాప గుర్తు బ్రహ్మాస్త్రం గుప్పిన కిరీర పిదడిన గురుకులే. ఈయన దాట తప్ప మలిగితే ఈయన పండిన పాత్రడు ఆ అపరాధం ఉండు. ఈయన మగన మధుమే అభిజన్మడు ఉందే ఉంది కారణం ముని ఎన్న సంపత్తు ఎన్న ఇంట్లో అరమని సర్వనాశాన్ని పోవడంతో ముని శాప గురుపునడి ముట్టలు ఆ ఎరిగి తయారయ్యారు గురుకులే. నే కై ముగ్గింది కన్న నీరుడి కారణకి ప్రార్థన మాత్రం బిల్లే అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ.
1: అబ్బే దాదను మగ కాలదోసన కర్మదోసన లేకపోతే పిసిడు బాయి మధ్య దాదను శాపమాడే ఆనా యాను పండిన పాత్రనికి తాగునాయించింది ఇంకొత్తిది యాను దేవులకు ఆనా ప్రాణన బాయిడు మత్తిన పాత్ర ఏపల సుళ్ళ సాధ్యతకి ఆవిడ బేజరం అప్పొచ్చి ముందే కొన్ని సరి అయిన సాధి అంటూ చెప్పేమంట దాదాను అయినటువంటి తప్పాలు బాలే యాను పంపిన పాత్రను సరియాదు
0: అయినప్పటికీ
1: నన్ను ఉంటే సమయ గరీబొక్క నీకు మద్మేయాలా సాధ్యం ఉంది అండ మద్మేయాదు ప్రథమ రాత్రికి ఖండన పడింది కూడిన మళ్ళీ ఒక నల్ప తెన్మ దిన అర్థాత్ వంజి మండల ప్రథమల్పుడు ఐదు బొక్క నిన్న కండని బెందులు కొడుతున్నంతిన సుత్తుడు కొంజి పణువుని ఏపల దెత్తుదిల మగ నల్పత ఎన్మదిన ఐదు బొక్క నిక్కులు కండని పడిది రెడ్డి జనుల ఆ కొల్లూరు ముఖామిక క్షేత్రకు పోదు కానిక పాడు దేవుడు నటనానికి నిన్న శాప విమోచనార్థమగం సత్తి అమ్మ కణనీరు పాడు వేదన పుట్టు
0: కోపమర్పునే పక్క మనసు కరగణం నిదానాండల కోపమర్పున పక్క గుర్తుండు గురికి ఆండలు ఆ పరిహారం సాధిపోయిపోయారంత ఆవిడ గురికి ఇచ్చేండలు మనసు కరగినత్త ఎల్లు అరమనికి
1: పోయిన
0: కష్టపడిన పరిహారం
1: ఆయన కథ కొద్ది నిన్న పాత్ర కేంద్ర ఆడ కొద్ది కేంద్ర

0: ఇట్లా అధికారుల సంఘం పిలవంటారు లెక్కదాతాలేని నిఘంటు మత్తెంకు మదిమేపలకు వస్తాలేని పని
1: నమ్మే యానా అధిక ప్రసంగ మాత్రమే
0: ఒక ఈనాడు శాపకులేని దాయిపోయి
1: యానిద్ద మత్తులనే జాస్యాతులు
0: ఎంచిన జాస్యాతులు
1: ఒక్క దాదయ్య
0: ఎంకి లేక నమ్మను కట్టేది ఈయనకు అమ్మేది దాయ పుట్టాలి ఈయనకు అమ్మేది దాయ పుట్టాలి
1: ఏడకెళ్ళి
0: ఈతనకెళ్ళి
1: పెట్టేడన్నాడు
0: ఎంచిన నాడు ఈత యాని ఇట్లాంటి ప్రశ్నకేనా అమ్మే మళ్ళేనా మగే మళ్ళేనా అమ్మే మళ్ళేనా మగే
1: మళ్ళ
0: సభ ఉండందా ఈ బోధు ఒలియన్ మగేంది పండి ఈయన మూకు ముందలే దల్పయ్యారా
1: అవు నిఘంటే అందా
0: అవు యానెత్తే పోతే ఏదైనా అమ్మేది మండల బలమగా నేను అల్లెత్తుంది పోపుతా అప్పకాండి అమ్మే మళ్ళేగా మగే మళ్ళే
1: ఈ పన్ను ఎత్తి మగేనే
0: మగేనే మళ్ళా యాని పన్నెత్తే మగేనే మళ్ళే యాని లేక మగే అది పుట్టిన తీరు అమ్మే ఇది నేను ఏదో అమ్మే తోలి ఈయనకు మగే పుట్టినే ఎంకి ఇలా అమ్మే పుట్టినెత్తిదానే
1: అవు అది గొత్తుడు
0: ఒక
1: లాజిడి
0: దెప్పు నచ్చిన విషయాన్ని ఎత్తుంది దాని నమ్మ గాటి గాటి తాగి తిన్న లాజిడి
1: చెప్పారమ్మలాగలంటే
0: తెలియని కత్తిది
1: కెలువేపు
0: పెద్దమ్మ ఒట్టుకుంటుంది కళ్ళు దాకా ఇది అమ్మలే ఎల్లే ఈతి మళ్ళ జూవ అయితే సక్కరే కాయలే దిగల్ద కట్ట నెత్తలు పెట్టేప్పుడు మాట ఉందు ఇద్ద
1: ఈతి
0: అప్పగా బరు ఆందా ఈలకంతా అది కైట్టు కాలు అన్న ఏడు బల్పేది తీయరే
1: కైట్టు కాలు
0: కైట్టు కాలు తీరు వల్ల భూయల్ల ఏడు
1: బల్పేది
0: ఇచ్చిందట ఈయన బాయికి నీళ్ళు ఇద్దంత సయ్యూ
1: నీళ్ళు
0: ఈళ్ళ పునను కదే కొనేల గత్తి ఈయన కాలుగేళ్ళ నుంగేలు మీని కట్టింది నాయుత వైపు ఏను పోపే ఎన్న ఏను సభ్యత పాత్రలు కేళ్ళు ఇట్టేకేళ్ళి ఈటినట్లయ్యాను పాతే నత్తి ఇట్టే పాతే సపేట్
1: అవు సత్రణ పూజ
0: కేళ్ళాను పంపునే కొంచెత్తున వంది తిన ఏమి కుడ బల్పే
1: బల్పే
0: మగేది బల్పునత్తి ఒక అలసు మగలేక వంజి అలసు అది బల్పే అవుల ఇట్టే ఇల్లు ఎంచిన ఇల్లు బోధ దుఃఖ పాత ఇల్లు గుర్తుంది పోయి తెల ఇల్లు మలమలి అది మధు మేదే
1: ఎంత
0: పాత ఉంటుంది ఇల్లు కలుపున్నా ఈ ఎన్నెల కట్టిన మగెత్తి కంది ఎంక ఈ పత్తు బాధ ఎత్తున్న అమ్మే ఏర్పడి

0: ప్రధానమంత్రి నేతడు సభిట్టించిన మాత ప్రజా పరివార దగ్గరలు లక్కుది ఉంటుంది గౌరవ కొరియరేంత దాయ అర్థాండేది కొంచెం అరసు అయిన ప్రజలు వారీతిడి దివనుడు వారీతిడి తువనుడు పలుకులేని యాను మెప్పలేక తోజాది కొరతే అవేర్దాత్రనే లక్కుదుంతుది గౌరవ మనసుకు సంతోషాన్ని పుదరు నరసింహే ఈ పుదరును తీర్పునల్పల ఎంత హిరియక్కుల అదునో మంది ఉద్దేశయుక్తులు పంపిన సత్య కొత్త ఆయన ఎంకిస్తే మూలిత్తరించిన మాత నరమాన్యగుల సింహ సదృశ్యవాది పొడియాను పలుపునంచిన సంకల్పం వంతుదే బహుశయక్కి పుదరుదితేరు ఉదరుగ సరియాది ఇడముట్టల ఎరడల నమ సోతిన ఇచ్చి నమ జైతిద పరుపుడకు సాక్షి ఈ పీఠ ఈ సింహాసన ఎన్న సాధనద ముఖేనాయన పడేయినాయి అంచాంది మరమంది పుట్టునిగే బులండిగే సైతునిగే అంచనే నరసింహన పదుకాయల వెళ్ళి పరుపునంచిన సేయలిన పదుకుడి అని దివందినాయి సాధన పరుపుడు దోదాండ అతి ఎత్తరుడు ఉల్లైతాను ఈత యావంది నాన ఇతరుల బోడ పరుపు అందలప్పు అవి అన్న బతుకుడు ఉండు ఏదైనా తీయల వైద్యులు చెప్తాడు
1: విత్తనగా చెడు.

0: అస్సలాము అలైకుమ్. నన్ను కవనత్త పేరు చందా. ఈ చందా చెల్లరదు చలాలు చందత్తుకైటి ఎందులో లాకిట్టు లాస్ట్ అంగమే చందెళ్ళమంటూ పోండారు. బెలిక్కిరి కండో తిరిగి పాతే పోండు అయితే పాతేమే కర్రెళ్ళమారు వెలికిరి ఎందు అవులే. ఇప్ప నండ కవన చందా. చందా చందా చెంతి చందా తేడండా, చందా చందా చెంతి చందా తేడండా, చందా ఇల్ల చెంతి పెన్ను నోకిట్టు బుడండా, చందా ఇల్ల చెంతి పెన్ను నోకిట్టు బుడండా. పెన్ను మక్కదు అల్లపడచ్చదు, పెన్ను మక్కదు అల్లపడచ్చదు, అల్లపడచ పడపురో నేను కోంగెట్టండా, అల్లపడచ పడపురో నేను కోంగెట్టండా, చందా చందా చెంతి చందా తేడండా. కర్పు బెల్పు అది అల్లర పడపు, కర్పు బెల్పు అది అల్లర పడపు, అవుండో పడపులు ఎల్లో ఇక్కు, అవుండో పడపులు ఎల్లో ఇక్కు. బెల్పే బేనుంటూ నిక్కు బెలతన బేండ, బెల్పే బేను చెందంటే నిక్కు బెలతన బేండ, కర్పూరు నేను కైబుడండా. చందా చందా చెంతి చంద తేడండా, చంద ఇల్ల చెంతి పెన్ను నోకిబుడండా. పెన్ను నోకగు నేనే పోను, పెన్ను నోకగు నేనే పోను, నోక్యో పెన్నురో పసందాకొను, నోక్యో పెన్నురో పసందాకొను. అవులు ఓలు ఎందుకు నిక్కు, అవులు ఓలు ఎందుకు నిక్కు, పెన్ను నోకలు నిండో హక్కు, నాలు నాలుతో దునియావులు కరుపాయంగెందు అది నిక్కి బెలిపాయంగెందు, నాలు నాలుతో దునియావులు కరుపాయంగెందు అది నిక్కి బెలిపాయంగెందు. చంద చంద చెంతి చంద తేడండా, చంద ఇల్ల చెంతి పెన్ను నోకిట్టు బుడండా. పెన్నురు మనసుకు దర్దాకండా, పెన్నురు మనసుకు దర్దాకండా, కన్నుర తన్నికి బలి ఆవండా, కన్నుర తన్నిగే బలి ఆవండా. నడత నోకు నేను దీని ఎల్లా, నడత నోకు అవులో దీనే ఎల్లా, కష్టత్వ కాసుకి కై కాటండా, కష్టత్వ కాసుకి కై కాటండా, కాసు బంగారుకి నీ భయకండా, కాసు బంగారుకి నీ భయకండా, బిర్యానీ కోలికి చలవకండా, బిర్యానీ కోలికి చలవకండా, ఆరారు పైసత్తులు నేను వెళ్ళాలావండా, ఆరారు పైసత్తులు నేను బెలియాలా వండా. చంద చంద చెంతి చంద తేడండా, చంద ఇల్ల చెంతి పెన్ను నోకి బుడండా. అస్సలాము అలైకుమ్.
1: మరి నన్ను ఇప్పుడమే చంద్రే ఊరు చుట్టుక ఎడలిట్టింగ్ బహుశా నీకు ఒక సందులా ఉంటున్నాను బియారికిరే. ఇది మాపులే పెంగైర ఒక సంభాషణ. ఇన్నం చోరాయిట్లే నాను హోటల్కి పోండా చెందాను మాపుల అర్సత్తులు, ఇన్నం చోరాయిట్లే నాను హోటల్కి పోండా చెందాను మాపుల అర్సత్తులు, నింకెందో ఇతర తుర్తు ఒరు అంజు మినిట్ నిక్కూరు చెన్నాలు పెన్యాయి పిరిసత్తులు, నింకెందో ఇతర తుర్తు ఒరు అంజు మినిట్ నిక్కూరు చెన్నాలు పెన్యాయి పిరిసత్తులు, అంజు మినిట్లు చోరావురా కేటాను మాపుల అర్సత్తులు, అంజు మినిట్లు చోరావురా కేటాను మాపుల అర్సత్తులు, చోరాకుగల్ల తుని ఉడుకగు నానే నాను హోటల్గే బండే చిన్నాలు పెన్యాయి పిరిసత్తులు, చోరాకు గల్ల తుని ఉడుకగు నాను హోటల్గే బండే చిన్నాలు పెన్యాయి పిరిసత్తులు. ఇది నగల పిరిసత్తో కవి బిఏ మొహమ్మద్ అలీ ఎల్దియ ఒరు చుట్టుక నీళ్ళ సందోల్తుగాయిట్టు ఊడు నాన్ చెందరా. ఇప్ప నీళ్ళ ఎదుళ్ళు కవన మండనాకో బండయ్యమా ఒరు ఖ్యాత కవయత్రి మరియం ఇస్మాయిల్.
2: నా చుట్టుకు చూడలే అవుండొట్ట ఇంత కనకిల్లా తత్తర మొదలు, అవుండొట్ట ఇంత కనకిల్లా తత్తర మొదలు, జకాత్ కొడుక మారే అదికెల్ల పిడిచిరు వదలు, జకాత్ కొడుక మారే అదికెల్ల పిడిచిరు వదలు. కష్టభర్మో నీ బుడండ సబరు, సుఖభర్మో నీ కాటండ కెబురు, ఎప్పత్తుకు మరందరండ హక్కాయ కబురు, ఎప్పత్తుకు మరందరండ హక్కాయ కబురు. కాశీ బంగారు ఎడుకిల్లేంత చందుల భారీ జోరు, కాశీ బంగారు ఎడుకిల్లాని చుందంతుల భారీ జోరు, తేడియంటుల్ల కిట్టింగ మయ్యా వాత్తంత్ కచలకారబ్బరి ఒరే మూలు, తేడియంటుల్ల கிட்டிங்க மேயாவத்தந்து கச்சலக்கார அப்பரே ஒரே மோலு துனியாவு செல்றது நாலு நாலு துனியாவு செல்றது நாலு நாலு ஆர்கு பிடி கபர்ல உள்ள ஹால் ஹவாலு ஆர்கு பிடி கபர்ல உள்ள ஹால் ஹவாலு இனி அயங்கும் ஆக்கணும் நல்ல அமலு இனி அயங்கும் ஆக்கணும் நல்ல அமலு எத்த பாட்டி தாரப்ப அரிசிர தனல் எத்த பாட்டி தாரப்ப அரிசிர தனல் நண்ட கவனத்தை சீர்ஷிக்க நீ சோத்து போவண்டா தடிர ரங்குக்கு மங்கைத்து கொடுங்கண்டா மதுரை பல்கத்துக்கு நின்றமே நீ மறக்கண்டா தடிர ரங்குக்கு மங்கைத்து கொடுங்கண்டா மதுரை பல்கத்துக்கு நின்றமே நீ என்ன மறக்கண்டா கெட்டியவுளு பரம்போ ஊட்டியவுளே மறக்கண்டா கெட்டியவுளு பரம்போ ஊட்டியவுளே மறக்கண்டா செய்தாண்டு தெருளு நடக்கோகு போவண்டா செய்தாண்டு தெருளு நடக்கோகு போவண்டா குரு ஆண்டு கை நீ எப்பத்து கும்பிடண்டா குரு ஆண்டு கை நீ எப்பத்து கும்பிடண்டா தீண்ட இஸ்ஸத்து எப்பத்துக்கும் கலையண்டா தீண்ட இஸ்ஸத்து எப்பத்துக்கும் கலையண்டா ஆறு சம்பத்துக்கு நீ எப்பவும் கை கண்டா ஆறு சம்பத்துக்கு நீ எப்பவும் கை கண்டா நாலு நாள்த்தே துனியாவுலு நான் நண்டதுன்னு ஆக்கண்டா நாலு நாள்த்தே துனியாவுலு நான் நண்டதுன்னு ஆக்கண்டா காண்டே அக்கிரம அந்நியாயத்துக்கு நீ கண்ணு முச்சண்டா காண்டே அக்கிரம அந்நியாயத்துக்கு நீ கண்ணு முச்சண்டா வெல்பு கற்புர தடியும் புலுர தனசாவு குண்டும்து நினைப்புண்டா வெல்பு கற்புர தடியும் புலுர தனசாவு குண்டும்து நினைப்புண்டா ராய நல்லாவனும் தாயங்கு நீனு நல்லாவனும் துஹயலுண்டா ராய நல்லாவனும் தாயங்கு நீனு நல்லாவனும் துஹயலுண்டா நீ புட்ற தம்முலே நீ நுல்லு நீ நுல்லேந்து பிடியுண்டா தம்மு தெல்ல நின்று தெங்கு நிக்கு துனியாவு தீந்துந்து கொந்துண்டா நீ புட்ற தம்முலே நீ நுல்லேந்து பிடியுண்டா தம்மு தெல்ல நின்று தெங்கு நிக்கு துனியாவு தீந்துந்து கொத்துண்டா துனியாவுற சந்தத்துக்கு நீ சோத்து போவண்டா துனியாவுற சந்தத்துக்கு நீ சோத்து போவண்டா பஜன் சுட்டுக்கா பொத்தரோட சுறுசுறு கிட்டி வந்து நெய் பத்திர எரிச்சிர சுக்கா பொத்தரோட சுறுசுறு கிட்டி வந்து நெய் பத்திர எரிச்சிர சுக்கா இப்ப கிட்டி வந்துண்டு கஞ்சி வனக்கிற கக்கா இப்ப கிட்டி வந்துண்டு கஞ்சி வனக்கிற கக்கா உம்மா மக்களுக்கு கொடுக்குற நெஞ்சிர பால் உம்மா மக்களுக்கு கொடுக்குற நெஞ்சிர பால் மக்க வைத்து வைக்கிறாரு உம்மரை நெஞ்சுக்கு கால் மக்க வைத்து வைக்கிறாரு உம்மரை நெஞ்சுக்கு கால் இதுவே இண்டத்தை உம்மரை ஹால் ஹவால் இதுவே இண்டத்தை உம்மர ஹால் ஹவால் ஜஜாக்கல்
1: நல்ல நல்ல சுட்டுக்கத்திலும் கவனத்திலும் நீங்கள் மனசிற கெந்திரி மரியம் இஸ்மாயில் ஈமகு நீங்கள் எல்லாரும் பரவாயிட்டுந்தான்னு அல்பு நிறையோ நந்தி சென்னுள்ள பெருசத்தோ செங்கமார நாங்கள் கவிகோஷ முந்து வரிச்சுள்ள நீங்கள் லாஸ்ட் தோல நின்றுட்டு நாங்கள் சாக்கார தரணும் சொல்ற வினந்தியும் இதிரொட்டு ஆக்கியுள்ள டொம்பிரோட கோலிபார்ல கலாசாயர் ஜண்டு மக்கா டொம்பிரோட கோலிபார்ல கலாசாயர் ஜண்டு மக்கா பொப்ப இட்டாரு அப்ப உம்மா தடையோ தீரான்ட்ட துக்கா பொப்ப இட்டாரு அப்ப உம்மா தடையோ தீரான்ட்ட துக்கா கிட்டித்தங்கு ஜண்டுலாக்கு சரக்காரத்து பரிகாரா கிட்டித்தங்கு ஜண்டுலாக்கு சரக்காரத்து பரிகாரா அப்ப உம்மா சொந்து உம்மரொட்டு சொந்து மக்க இக்கோ நின்று இன்னும் ஜண்டு யாரா அப்ப உம்மரொட்டு சென்று மக்க இக்கோ நின்று இன்னும் ஜண்டு யாரா இவர் சுட்டுக்கா எல்டிஏலு முகமது பட்டூர் இண்டத்து கவிகோஷ்டி அத்தியட்சத்தை வைசியோ முகமது பட்டூர் எழுதிய ஒரு சுட்டுக்கா நீங்கள் எதிர்லு நான் சென்னுறேன் பிரிசத்தோ செங்கமார நண்ட மாமி பாரி நல்ல ஒரு மனிசா நண்ட மாமி பாரி நல்ல ஒரு மனிசா ஐமகு நண்ட மேல பாரி ஒரு பிரிசா செந்து மர்ச்சி போய மாமிரமே நிற்சிட்டு நாலும் கண்ணுற தண்ணி எடுக்கிறாள் மருமோலு நீருள்ளி முறிக்கும்போ இது மாமி மருமோல பிரிசப்பாடுற ஒரு சுட்டுக்கா கியாத்த கவி சாகித்தி முகமது குலாய் எழுதிய ஒரு சுட்டுக்கா நீங்கள சந்தோஷத்துக்காயிட்டு விட மண்டனாக்கிற முன்னல்தோ கவன மண்டனைக்காயிட்டு நான் பிரிச்சொன்றுள்ள ஒரு ஹிரிய கவி பாரி பேர் போய ஒரு கவி அப்துல் ரஹ்மான் குத்தத்தூர் ஏலோ செம்ம சிந்தனங்கா ஆகாஷவாணி தூர்தர்ஷன் திங்க நல்ல பிரசார ஆயிடு நல்ல ஒரு லேக்கா அப்துல் ரஹ்மான் குத்தத்தூர் ஏல ஆதரத்தோடு கூட போடியம்பு நான் பிரிச்சொன்றுள்ளேன்

ఆయంతకు పోయప్ప చాయ కుడిచిరి నాలాంతో చర్మురిరే ఓది పెచ్చిరి ఆయంతకు పోయప్ప చాయ కుడిచిరి నాలాంతో చర్మురిరే ఓది పెచ్చిరి కన్నే ముచ్చే కాడే కూడే కలి కల్చిరి కన్నే ముచ్చే కాడే కూడే కలి కల్చిరి కుట్టిదొన్న గిడి కలిలి అడియుమాకిరి కుట్టిదొన్న గిడి

ఇదాలా ఈ అరసి మగలు సంపత్తి సౌభాగ్యం పోతున్నది. ముందు మాత శాశ్వత ఆపుజన ఆపుజన ఎన్న మాత్ర సరిగా తెలుపుదిన నిన్న సంపత్తి సౌభాగ్యం మాత సర్వదా. అయ్యా ఈ బీది పలాదు నట్లాదు.

0: ఈ ప్రపంచం గురు ఉందమంట మూజి మూర్తులు లెక్క అన్ని తెరినట్లు పండేరు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు పంపునాయి బ్రహ్మ లెక్క, గురు పంపునాయి విష్ణు లెక్క, గురు పంపునాయి ఈశ్వరుదేవి లెక్కకి. ప్రపంచం మీ రూఢిద పాత్ర ఉండి గురుకులే, హరముని గరే గురు కావాలి. గురువు నిన్న ఈ ప్రపంచాన్ని కాపునట్లు ఏర్లే, తిరిగి గురుకులే అంచిన చైతన్య శక్తి గురుకులు ఇప్పుకునే జ్ఞానాన్ని గుప్పిదలేక ఈయన శాప గుర్తు బ్రహ్మాస్త్రం గుప్పిన కెరీర పిదాడిన గురుకులే. ఈయన దాద తప్ప మలికే ఈయన పండిన పాత్రుడు ఆ అపరాధం ఉండు. ఈయన మగను వదిలే అభిజన్మను ఉంది కారణం ముని ఎన్న సంపత్తు ఎన్న ఇంటి నరమని సర్వనాశాన్ని పోవడుంది ముని శాప గురుపు నడిపుట్టలు ఆ ఎరి తయారైన గురుకులే. కై ముగ్గింది కన్న నీరుడి కారణకింది ప్రార్థన మాల్మల్తో బిల్లే అన్యత శరణం నాస్తి త్వమేవ శరణం మమ.
1: అబ్బే దాదలు మగ కాలదోసన కర్మదోసన లేకపోతే పిసిడు బాయి మధ్య దాదలు సాప పాడే ఆట యాను పండిన పాత్రానికి తాగుడా ఇచ్చింది ఇంకొత్తిది యాను దేవులకు ఆట ప్రాణన బాయిన పత్తిన పాత్ర చెప్పిన చూడాలి సాధ్యజీకి ఆవిడ బేజనం అప్పచ్చు ఉంది కొన్ని సరి అయిన సాధి అంతో చెప్పేమన్నా దాదలు అయినటువంటి తత్వాలు బాలే యాను పంపిన పాత్రని సరిహాదుమైన పరిధికేనమ్మ ఇత్యర్థం నన్ను ఉంటే సమయ గరీబొక్క నీకు మద్మేయాడ సాధ్యం ఉంది ఆండ మద్మేయాదు ప్రథమ రాత్రికి ఖండన పడింది కూడిన మల్లిబొక్క నల్ప తెన్మ దిన అర్థాత్ పొంజి మండల ప్రథమల్పుడు ఐదు బొక్క నిన్న ఖండని బెందులు కొడతినంతిన సుత్తుడు పొంజి పణవుని ఏపల దెత్తుదిల మగ నల్ప తెన్మ దిన ఐదు బొక్క నీకులు ఖండని పడింది రెడ్డి జనుల ఆ కొల్లూరు ముఖామిక క్షేత్రకు పోదు కానికే పాడు దేవుడు నటనాడికి నిన్న పాప విమోచనార్థమీ అమ్మ కణనీరు పాదొచ్చు
0: కోపం వరకునే పక్క మనసు కరగను నిదానం కోపం వరకున పక్క వెత్తుడు గురికిలే అండల పరిహారం సాధిపోయిపోయారంత ఆవిడ గురికి ఇత్యండలి మనసు కరగనత్త ఎల్లుండి నేను అరమనికి
1: పోపెట్టి
0: కష్టపడిన
1: పరిహారం సావు
2: వచ్చాయన
1: సైకిత్తని నువ్వు ఆయన కథని కొద్ది నిన్న పాత్ర కేంద్ర ఆడబోదు కేంద్ర వాళ్ళు ఆపుచి పండుగ ఇంకా పిచ్చిన వత్తను సాప కొనియమా పాప కణనీరు పాడుతూ ఇంత కార్త ముద్దలు నట్టారు అవి కొంచెం సరి అయిన సాధ్యత తోచే ఆళ్ళకి గడపడేమో కరీని వేయించాలా ఖరీదు పోండి వాళ్ళ విషయం ఈ దగ్గర మరతబుడ్ల నీకు కొంచెం మధ్య జ్ఞానం అల్పే ఓచిమే అప్పగప్పుగా సయ్యారు మళ్ళీ మగ
2: ఎంత సయ్యారా తీర్న నాలుగు పాటు పోయిపోయారు అన్నే ఇదేమే
1: అన్నతే
2: అన్నే ఈయనే కానీ ఈయన ఎన్నైతే మళ్ళీ సంగతే వచ్చి కొత్త ఈయన కానీ అధిక ప్రసంగం వాళ్ళు పిలవంటారు లెక్క దాతాలేని నిఘంటు మత్తెంకు మదిమేప లెక్క వస్తాలేని పన్నండి
1: నిన్న అమ్మే యానాధిక ప్రసంగం మాత్రమే
2: ఒక ఈనాడకి శాప కొనేది దాయిపోయింది
1: యానిద్దె మలతిననే జాస్యాతు
2: ఎంచిన జాస్యాతు
1: ఒక్క దాదయ్య
2: అంటే ఎంకి లెక్కన అమ్మ నగచ్చేది ఈయన అమ్మేది దాయ పుట్టాలి ఈయనకు అమ్మేది దాయ పుట్టాలి
1: ఏడకెళ్ళి
2: ఈతనకెళ్ళి
1: ఏడన్నాడు
2: ఎంచిన నాడు ఈత యాని ఇట్లాంటి ప్రశ్నకేమే అమ్మే మళ్ళేనా మగే మళ్ళేనా అమ్మే మళ్ళేనా మగే
1: మళ్ళేనా పడుతున్నా అమ్మే
2: మళ్ళోడు
1: అమ్మే
2: మళ్ళేనా మగే మళ్ళే
1: వాదం అల్పడి ఈ సోప మగ్గ
2: సోపునే ఈలకు
1: కొత్తపుడు
2: ఏన తోజాబే ఈత మళ్ళా సభ ఉండందా ఈ ఏనాడ పోదు ఒలి అని మగేంది పడిన ఈయన మూంకు ముందలే దలిపోయారా
1: అవు నికంటే కొత్తనే అని చెప్పారు లాభం
2: అంద అవు యానెత్తే పోతే ఏదైనా అమ్మేది మండల బలమగా నేను అన్ని తొందర ఒప్పుకోలే అప్పకాండి అమ్మే మళ్ళా మగే మళ్ళా
1: ఈ పన్ను ఎత్తి మగేనే
2: మగేనే మళ్ళా యాని పన్ను ఎత్తి మగేనే మళ్ళా యాని లేక మగే అది పుట్టిన తీరు అమ్మేది ఇది నీకు ఏదో అమ్మే తోలి ఈయనకు మగే పుట్టిన ఎంకి ఇలా అమ్మే పుట్టినట్టుదానే
1: అవు అది గొత్తులు
2: మగ
1: లాజిడి
2: దెప్పు నచ్చిన విషయాన్ని ఎత్తుంది దాని నమ్మ గాటి గాటి తాగి తిన్న లాజిడి
1: చెప్పారే
2: నమ్మలై కాలంటే తెలియని కత్తిది
1: కెరువేనా
2: ఒత్తుకుంటుంది కళ్ళు దాకా అమ్మలే ఎల్లే ఈటి మళ్ళా జూవా అయితే సక్కరే కాయలే దిగల్ద కట్ట నెత్తలు పెట్టే మాట ఉండు ఇద్ద
1: అప్పగా
2: బరు ఆంద ఈలగంతా అది కైట్టు కాలు అన్న ఏడు బల్పేది తీయరే
1: కైట్టు కాలు
2: కైట్టు కాలు తీరు వల్ల భూయల్ల ఏడు
1: బల్పేది
2: ఇత్తుందట ఈయన బాయికి నీళ్ళిద్ద సయ్యూ ఈళ్ళ పునను కదే కొనేల గత్తిద్దండి ఈయన కాలు గేళ్ళ నుంగేలు మీని కట్టింది నాయుద పోయిపో అలసు మగలక ఒంజి అలసు అది బల్పే అవుల ఇట్ట ఇల్లు ఎంచిన ఇంత బోధ దుఃఖ పాత ఇంత బుల్తొందు పోయిదా ఇంత మలమలి అది నేను మధు మేదే బల్పునాను అంటే ఎంత పాత ఉంటుంది అని ఇంత
1: కలుపున్నా
2: ఈలకి ఎన్నెల కట్టిన మగేది కంది ఎంకి ఈలకి పత్తు బాగా అమ్మే ఏర్పడి

0: 판단했던 말은는다.
1: 미래기 사마 자리 사만이
0: 사만의 라인아 클리어
1: 사만의 미래기
0: 자리 사만아
1: 뭐가 야한다 나만이
0: 이 라인 아때 리얼 빼려니 잡던
1: 사리
0: 와이퍼로
1: 아때 야나 이나만 이리 와이냐냐나
0: ఈయన కలవు శబ్దాలు అవి అపార్థ కల్పిస్తాం
1: మధ్య అని సరే సమానం
0: అంటే ఈయన కల్పన సరే పాండ ఈయన శబ్ద ప్రయోగం ఉండత అవు బేత ఇక్కడే
1: అంటుకోవాలి బేత
0: వరకు రాలే రాలే ఈ పండ్లవి నాకు ఈయన సరి యానవి కల్పడాపు అంటాను
1: అది ఈయన బట్టి దాని సలి సమాజం వరి పండేదా కుటాలి పంపేది లేదు జోడు
0: అక్కడే వేరు పండి
1: జోడు
0: వంజాలడ్డ ఏతుంటు స్వామి అని ఏరు పండిని ఇలా ఏనాను తూనగల గొత్తాపు చూడండి
1: జోడి జోడి
0: జోడి జోడి
1: నేను పుగాలి తునగా నీళ్ళ అయితాడు బట్టి
0: ఆకాశోగు
1: ఆకాశనే సమ
0: సముద్రోగు
1: కడలేకి కడలేనే సమ
0: భూమికి
1: భూమి ఏ సమ
0: అంచనే ఎంక యాని
1: ఎంక యాని
0: అత్తుంది మండ్రి ఇచ్చి
1: అదే
0: అందప్ప
1: అదే దానికి యాని తీరిన మోనే తూదు పనుకుంటున్నాడా ఇలా కొంచెం యోగ ఉండు ఆయన కొంచెం ఉండు ఇది
0: ఈ పంపిణీలకు పెట్టి తినుకున్న యోగం ఉంది పండిన తిరిగి స్వభావం ఉందా పాతరు
1: పెట్టి తినుకున్నట్టు పెట్టి మలుపున యోగం తీర్నమోనేది
0: పండిన దాదాపు సత్య ఎన్న బతుకట్లా ఊయే దేయంక్ సాధనే మల్పడు మిత్తు మిత్తు మిత్తు మిత్తు మిత్తు పోవడు
1: మెత్తి కడపు బతుని
0: అనే కొంచెం సాధింది
1: కొచ్చే బెత్త
0: సాధిన
1: నే ముల్పనే కైతంత ఊరుద్యా
0: ఊరు
1: శ్రీరంగధామ
0: శ్రీరంగధామ
1: శ్రీరంగధామ ఉండదు
0: రంగధామతి శ్రీరంగధామ
1: శ్రీరంగధామ
2: ಇದುವರೆಗೆ ಇತ್ತೀಚೆಗೆ ಮಂಗಳಾದೇವಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನಡೆದ ಯಕ್ಷ ತುಳು ಪರ್ವ ಡಿ ಮನೋಹರ್ ಕುಮಾರ್ ಅವರ ರಚನೆಯ ಶ್ರೀಮತಿ ಶ್ರೀಪತಿ ತುಳು ಯಕ್ಷಗಾನದ ಮೂರನೇ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ಇನ್ನು ಮುಂದಿನ ಕಂತು ನಾಳಿನ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾನೀರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.
3: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM. ಎಂದೂ ಮರೆಯದ ಹಾಡು.